వాయుతరం అభయమెల మనరూపం పెరి విషయం చింతయల మనరూపం పెరివట్ర చింతయల మనరూపం వేదములు విద్యయల మనరూపం పెరివట్ర సత్యయల మనరూపం కోదరమే కాండవెల మనరూపం గుహ్యమే కాండవెల మనరూపం బోధమే కాండవెల మనరూపం పునితమదై కాండవెల మనరూపం జ్ఞాతులు జ్ఞానాదియల మనరూపం జ్ఞానపర జీవగల మనరూపం తంగాద పూరణ సద్ఘనమాన్మ తలగట్ర ఆనంద ఘనమాన్మ మంగాద ప్రజ్ఞాన ఘనమాన్మ మారుపడ అఖండైకేర సమమాన్మ ఇంగామ అంగామ ఎరుకుమాన్మ ఏకపరి పూరణమ ఇరుకుమాన్మ తొంగాన్మ వలదయలో అనుభవమిల్లై ద్వైతమన కాణ్వెలం పూరణాన్మ సర్వపరి పూరణమ మామహన్రి జగదీవన్ ముదలియవై అనుభవమిల్లై పరగు జగ

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో